0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు. కార్యక్రమంలో ముందుగా వినండి ఇక కావలసినదేమి, బలహంస రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Dr. Nedunuri Krishnamurthy. He is supported vocally by Shri Malladi Sriram Prasad. Accompanying artists are Shri M. Satyanarayana Sharma on violin and Shri V. Kamalakar Rao on mridangam. Dr. Nedunuri Krishnamurthy begins his vocal recital with Ika Kavalasina Demi, a composition of Saint Tyagaraja in Rag Balahamsa, set to Aditala.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి సొగసుగా మృదంగ తాళము రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు సొగసుగా మృదంగ తాళము, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శ్రీరంజని, సెట్ టు రూపక్ తాళ్.

0: మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్ర చాపుతాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్ర చాపుతాళ్ మామవ మీనాక్షి.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఎం సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు. కార్యక్రమంలో చివరిగా వినండి స్వరరాగ సుధారస, రాగం శంకరాభరణం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి. హీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీ ఎం సత్యనారాయణ శర్మ ఆన్ వయోలిన్ అండ్ శ్రీ వి కమలాకర్ రావు ఆన్ మృదంగం. డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ స్వరరాగ సుధారస, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శంకరాభరణం, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరీ విన్నారు. గాత్ర సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి. హీ వాజ్ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ వర్ శ్రీ ఎం సత్యనారాయణ శర్మ ఆన్ వయలిన్ అండ్ శ్రీ వి కమలాకర్ రావు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: విశాఖపట్నం ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you would be listening to vocal recital by Dr. Selam Gayathri Venkateshan, supported on violin by Meera Sivaramakrishnan, on Rudangam by Sri N. Ramakrishnan, and on Kanjira by Nerukunam Shankar.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ సేలం గాయత్రి వెంకటేశన్ గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం మీరా శివరామకృష్ణన్ వయోలిన్, ఎన్ రామకృష్ణన్ మృదంగం, నేరుకునం శంకర్ కంజిరా.
1: ఫస్ట్ యూ విల్ బి లిస్నింగ్ టు ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి ఉచ్చిష్ట గణపతౌ భక్తిం ఎన్రాగ్ పంతువరాళి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ఉచ్చిష్ట గణపతౌ భక్తిం పంతువరాళి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: You have heard too. Carnatic Classical Music Program on Ragam 24/7 Anytime Indian Music. This program came to you from the studios of All India Radio Vijayawada.
1: Ragam Channel ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.